0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి సరస్వతి వాసుదేవ్ వీణావాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ కంచి భాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ మహాగణపతి రవతుమాం. గౌళరాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి మిశ్రచాపు తాళం.
2: Listen to a Carnatic Veena recital by Srimati Saraswati Vasudev. She is accompanied by Shri Kanchi Bhaskar on Mridangam. Srimati Saraswati Vasudev begins her Veena recital with Shri Maha Ganapati Ravatumam, a composition of Muthuswami Dikshitar in Rag Gaula set to Mishra Chaputal.

0: ఇప్పుడు వినండి సరసాంగి రాగంలో స్వాతి తిరునాళ్ రచన జయ జయ పద్మనాభ ఆది తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ స్వాతి తిరునాళ్ జయ జయ పద్మనాభ ఇన్ రాగ్ సరసాంగి సెట్ టు ఆది తాళ్.

0: కనుగొంటిని శ్రీరాముని, బిలహరి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
1: Now listen to a composition of Tyagarajaswami in Rag Bilahari, Kanugontini Sri Ramuni, set to Aditaal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి సరస్వతి వాసుదేవ్ వీణావాద్య కచేరీ వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ కంచి భాస్కర్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కోరిన వర మొసగుమయ్య, రామప్రియ రాగం, రూపక తాళం పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రచన.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్. ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటిక్ వీణా రిసైటల్ బై శ్రీమతి సరస్వతి వాసుదేవ్. షీఈ్ అకంపనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ కంచి భాస్కర్. Continuing the concert, you will now listen to Korina Vara Mosagumayya, a composition of Patnam Subramanya Iyer in Rag Ramapriya, set to Rupak Tal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి సకలం హే సఖి జానామి సింధుభైరవి రాగంలో అనమాచార్య కీర్తన ఆదితాళం.
1: శ్రీమతి సరస్వతి వాసుదేవ్ కంక్లూడ్స్ హర్ వీణా రిసైటల్ విత్ సకలం హే సఖి జానామి, అ కాంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య ఇన్ రాగ్ సింధుభైరవి సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి సరస్వతి వాసుదేవ్ వీణావాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ కంచి భాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటిక్ వీణా రిసైటల్ బై శ్రీమతి సరస్వతి వాసుదేవ్. షీ వాజ్ అకంపనీడ్ బై శ్రీ కంచి భాస్కర్ ఆన్ మృదంగం. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి కడప
1: ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH, Indian Classical Music Channel.
1: Ragam 24/7, anytime Indian music. In today's Carnatic Classical Music program, you'd be listening to flute recital by Sri M.S. Seshank, supported on violin by Sri Ampoli Murali Krishna, on Mridangam by Sri K. Sadgurucharan, and on Ghatam by Sri S. Karthik.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఎంఎస్ శశాంక్ గారి వేణువాద్య కచేరి వింటారు. వాద్య సహకారం శ్రీ అంపోలు మురళీకృష్ణ వయలిన్, శ్రీ కె సద్గురుచరణ్ మృదంగం, శ్రీ ఎస్ కార్తీక్ కటం.
1: ఫస్ట్ లిసన్ టు ఎ పాపనాశం శివన్ కృతి మా రమణ ఇన్రాగ్ హిందోళ సెట్టు రూపకతాళ్.
2: కార్యక్రమంలో ముందుగా మా రమణ హిందోళ రాగం రూపకతాళం పాపనాశం శివన్ కీర్తన.

0: You have heard too a Muthuswami Dikshitar Kriti, Meenakshi Me Mudam Dehi, in Ragpurvi Kalyani, set to Adithar.
1: In Tavarku, Meenakshi Me Mudam Dehi, Muthuswami Dikshitulu Kirtana Vinaru, Purvi Kalyani Ragam, Adithalam.
0: You are listening to Ragam 24/7, anytime Indian music. In today's Carnatic Classical Music Program, you are listening to Flute Recital by Sri M.S. Sashank.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కార్యక్రమంలో ఎంఎస్ శశాంక్ గారి వేణువాద్య కచేరి వింటున్నారు.
0: కంక్లూడింగ్ ది రిసైటల్ శ్రీ ఎంఎస్ శశాంక్ నౌ ప్రెజెంట్స్ ఎ ముత్తుస్వామి దీక్షితార్ కృతి అన్నపూర్ణే విశాలాక్షి ఇన్ రాగ్ సామ సెట్ ఆదితాళ్.
1: కార్యక్రమంలో చివరిగా అన్నపూర్ణే విశాలాక్షి సామరాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితులు కీర్తన.

0: You have just heard to a Muthuswami Dikshitar Kriti, Annapurne Visalakshi, in Rag Sama, set to Adidal.
1: Intavarku, Annapurne Visalakshi, Muthuswami Dikshitulu Kirtanavinaru, Samaragam, Adithalam.
0: In today's Carnatic Classical Music Program, you have heard to Flute Recital by Sri M.S. Sasank, supported on violin by Sri Ampoli Murali Krishna, on Mridangam by Sri K. Sadgurucharan, and on Ghatam by Sri S. Karthik.
1: Mirintavarku, ఎంఎస్ శశాంక్ గారి వేణువాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం శ్రీ అంపోలు మురళీకృష్ణ వయోలిన్, శ్రీ కె సద్గురు చరణ్ మృదంగం, శ్రీ ఎస్ కార్తీక్ ఘటం.
0: నౌ లిసన్ టు అన్నమాచార్య కీర్తన.
1: ఇప్పుడు అన్నమాచార్య కీర్తన.

0: This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 Anytime Indian Music.
1: నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.